తలయనికి ఇక బిత్తి శాల తన్నారుకు మేము హరిగవి హసీదా హసీదా అలా ఒలి తీ మేము లందరు.